అంతరాంగరుడు మీరు రామయ్య రుడు కందే నే సోనా ఐ పరమేశ్వర తేరా నామ బడా సోనా రూప రుడు తేరా రూప బడా సోనా అతరంగ రూడో బహుత ఈ సోనా తే ప్యారా